కువ్వెరి కురుముగె మగు ఇక్కం కషవరి ముస్సెనిం ఖముగా ఉమా ఎకు హంగురామయ నుగుస్తిమ కలేగె ఫానుగె అరిహుం ఇజ్నయం ఎదే మీహుంగె మచ్చషి హంగురామయ నుగుస్తిబే అంహెనున్నా ఎకుగా ఉమ ఎవరెన్ రుహునువే అది అల్లాహు ఎవరెంగె హిత్తుగా సిగ్గ గస్సవా బందుకురువి ఫహె ఎవరెన్నకన్ నేంగితే.

0: శివ.
1: ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏ సబ్జెక్ట్ అన్నా డీప్గా వెళ్తే మిగిలే జీరో. నీ తమ్ముడు ఇప్పుడు ఆ జీరోకి చాలా దగ్గరగా ఉన్నాడు.
2: మెడికల్ ప్రొఫెషన్లో కోపాన్ని కంట్రోల్ చేయలేని మనిషి ఒక సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డర్తో సమానం.
3: చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదము ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది, ఆ పిల్లంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి, తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి, మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రాని వాళ్ళకి మిగతా తరగతులకి చెప్పండి, ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను, నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆ అమ్మాయి పేరు
4: తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ రంగు, అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైందా?
5: మీ ది ఫిల్మ్ గవిస్ మేగన్ మౌలువకి ఆది అఖిలా ఫునరువెరి మెడికల్ సర్జనే ఏనాగే లోబ్వెరియాయ వకివాంజిహుమున్ కురిమతివా నఫ్సాని కంకమా అమిల్ల దిరియుళుం బరుబాదు కొలుమ కురాదతురు. ఏనాగే దిరియుళుం మాయుస్కముగే ఫుం వడుగణక వెట్టిగెందా మంజరు మీ ఫిల్మ్ తకుం వరం అసరుగదకు దక్కువదే. తెలుగు సినిమాగి తారీఖ్ బదల్కొల్లి అర్జున్ రెడ్డియకి వర వరుగద అది ఎహామె తఫాతు ఫిద్దుమే. మీ ఫిల్మ్గా లీడ్ రోలం ఫెనిగిందే విజయ్ దేవరకొండ, అది షాలిని పాండే. మీ విజయ్గి ఫిల్మీ కెరియరుగా ఎనియల్లిబును ఎమ్మె బొడు, అది ఎమ్మె ఫాగ కొల్లెవి కామియాబీ.

0: ఫుట్బాల్ హద్య ఫస్సార్ ఫురుమ్ గే మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏక కుంది హేక గదొడ రస్మి దనుగ
0: దివే రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది ఆఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిక్త టీవీఎం ఎస్ టీవీ అది దివే రాజ్య కడు వగుతుంగ నిస్తేన
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివే రాజ్య ఆఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహు గే హవీరు దివే రాజ్య పాకిస్తాన్
1: ಜೂನ್ ಹತ್ತರವನ ದೋಹಗೆ ರೇಗಣು ಅಫ್ಘಾನಿಸ್ತಾನ್ ಬಾಂಗ್ಲಾದೇಶ
0: ಜೂನ್ ಹೆಬ್ಬನ ದೋಹಗೆ ಹವೀರು ಅಫ್ಘಾನಿಸ್ತಾನ್ ಪಾಕಿಸ್ತಾನ್
1: ಜೂನ್ ಹೆಬ್ಬನ ದೋಹಗೆ ರೇಗಣು ಬಾಂಗ್ಲಾದೇಶ ದಿವೇ ರಾಜ್ಯ
0: ಜೂನ್ ದಿಹವನ ದೋಹಗೆ ರೇ ಫೈನಲ್ ಮ್ಯಾಚ್
1: ಫೈನಲ್ ಮ್ಯಾಚ್ ಗಬದು ಪುರಾಣಿ ಎನ್ನೆ ಗಿನ ಪೈಂಟ್ ಹೋದ ದೇತಿ
0: ದಿವೇ ಫುಟ್ಬಾಲ್ ಹದ್ದಿಯ ಫಸಾರ್ ಫುರುಂ ಗೆ ಮುನಾಸಬತು ಗ ಬಾಬಾ ಡೈಮಂಡ್ ಜೂಬ್ಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಫುಟ್ಬಾಲ್ ಟೂರ್ನಮೆಂಟ್
1: ದಿವೇ ಕೌಮೆ ಬಿ ಮಸಾಬತ್ ಇನ್ಮ ದಂಡು ಪುರಾಲ ಮಾಹಿ
0: ದಿವೆ ಕೌಮಿ ಟೀಮ ಸಾಬಸ್ ತಿನ್ನುವ ದಂಡು ಪುರಾಲ ಮಾಹಿ
2: ತಿ ಎಹುಂತರಿಂಗೆ ಎಮ್ಮೆ ಮಗ್ಬೂಲ್ ಫಣ್ಣಾನುಂಗೆ ಲವತ ಹೆಂಗಿನಿಕೆ ಹಾವರಕ ಎ ಫಣ್ಣಾನುಂಗೆ ಮೌದು ಮಾತೆಂಗಿನಿಕೆ ಹಾವರಕ

ఫాను ఎవరిన్ తాహిరు కురవ్వానే అది ఎవరిన్నం హేవకం ఇతురు కొద్దివ్వానే సొదకాతే ఎవరింగె ముదను కలేగి ఫాను నంగవాషి అది ఎవరిన్నట్టకా కలేగి ఫాను ద్వా కురవ్వాషి హమ కషరుం కలేగి ఫాను ద్వాయికి ఎవరిన్నం హింహమ జహమకాయ్ రాహ్మతికి అల్లాహి మొళం అస్సవా ఒడిగింవా మొళ దిన ఒడిగింవా రస్కలాంగి.

0: అది మోమినున్న గెల్లుం దిన్మషాయ్ ఖాఫిరుఖమాయ్ మోమినుంగె మెదుగా బాబావుం ఉఫిద్దుమషాయ్ కురిం అల్లాహాయ్ రసూలాయ హంగురామ కురి మీహున్నట్టక బలబలా తిమ్మషాయ్ మిఖం కమట్టక మిస్కితం హదాగం ఉలును మీహుం వెస్ ఏవురెంగె తెరేం వే హేగొయ్ మెనువి తిమమ్మెం కస్తెన్ నుకురముయే కియా ఎవరెన్ హువా కురానికం కషవరే హమ కషవరుం ఎవరెన్నీ దొగుహదా బైకమ అల్లో హెక్వె ఒడిగం వెతే.
1: దివే ఎఫ్ఎం దివే నాయకు నోది ఎకెం మెగాహెర్ట్స్ అలినో

0: ఎవాహక. ఎవాహక
1: లోయపకి దెమీయకు ఏకకు అణకట్టక అమిల్ల నఫ్సు హుళువాలా తిరుగుళుముకు ఏవరుగ ఏకుగ ఫ్యాతిల సాపిత్కురం ఫషా హిసాబు ఉఫెదేవరం మడుమాథిరి నమవిస్ ఫుంగి హుసాసే మీ ఏకకు అణకకం ఇతుబారుకో దునియేగి హలబొలికముగె తేరేం హితం హమజహొల్లిబే అమాం బందరే ఏ నమవిస్ మీ గుళుమకి నాజుకు ఎచ్చే దెమిహుంగె దెమెదుగొన్న మొఆమలాత్తకం హురసెడి హీతుకి హాగీకి వాహకతం హిస్సాణుకొం హిఫాట్టం ఫెషుమున్ లోబీగె తెరియ నూతనవస్కం వెరివే వగుతు ఫాయిత్వముందా వరక మి హిమేంకం షకువాయ బదల్వే ఏకకు అణకకం ఉన్న గ్యాక్కం ఫుహెవి బదల్వని హింగమణు జహుమ మొఆమలా కురుముగ దిమావా కుం హీతకకి గుళుంత మడుమడుం హలాకు కొల్లా హతియారే లోబి నెతిగెందని కుల్లియ కన్ను ఏ కురిం ఎమ్మె గ్యాక్కుం ఒళును మీహాయకి బీరట్టేయి అది ఏనా దక్కా వాహక ఫహుం నువా మిహిక బదల్ వెజ్జకం ఇహుసాస్వా హిసాబు మి వాహకేకి అసల్ మైహా అది సహురాగె వాహకే వాహకలియుని సీనితతు సమ్ము ముతహర్ ఇబ్రాహీం ముత వాహకే హుంతేరిన హుషాళాదేని ఐషత్ నైమా కుడు